శివశివ, నానెంత దుర్మార్గను, నానెంత చాండారను. ఆ కౌరవన కూడి జూజవమ్మాడి సకల సామ్రాష్టమును సోతు 12 వర్ష వనవాస, 1 వర్ష అజ్ఞాతవాసక్కె ఎన్న తమ్మందిరాద భీమ అర్జున నకుల సహదేవరును కరెదకొండు ఈ ఘోరవాద అరణ్యద మార్గవును హిడిదుకొండు బందినల్ల. హే తమ్మ, మూరులో కదగండు గాండివి బేగని ఎన్న పాద సింహాసనికి వరవంతునాగు తమ్మ, మూరులో కదగండు పార్థ ప్రచండ. కృగదైదయ హింత తోంతత జన ధీంతత జన తోంతత జన తాతయా ధీంతత జన తోంతత జన ధీంతత.

భోదేవా బంధువుదారుని చేత్తని భైర్యేయ సజ్జన సేవక మస్తకమణి ఆదరత కుటుంబీ దుర్జనాంతకనద అగ్రజన మల్లికార్జున నమజ్జనమన్నీరువ హరిగర్జనిగి జగ్జరిపవాగువంతె మదగజదంతె ప్రజ్వాలి ప్రతదో దివాకర కూరణం కండు పాపాత్మనంతి గదగదన నడగత్త ముక్తిదాయకరియే నిమ్మ అభిధాని నేనుంది కేళవీయల్ల నీను ధామరులై కింకర ఆరిపగలిగి భయంకర ನಮಗೆ ಸಾರಥಿ ಸಾರಥಿಯನ್ನು ಸರ್ವಜನ ಕರಿವರದೇವ ತಮ್ಮ ನಿಜ ನಾಮವನ್ನು ಪೇಳಬೇಕು ದೊರೆಯೇ ಬಂಗಾರದ ಗರಿಯೇ ಭೈರ್ಯೇ ಇರೈ ಸಾರಥಿ ನಾವುದಾರೆಂದರೆ ಗುಂಬಾವತಿಯ ಗುಂಬದೊಂದಪ್ಪು ಎನ್ನ ಕೋಪಾಟೋಪಕ್ಕೆ ಅಂಬುದಿಗಳು ಧರಿಸಿದವು ಎನ್ನ ಉರುತರ ಕೋರ್ಮೀಸಿಯ ಕಪ್ಪಿಗೆ ವೈರಿಗಳ ಗರ್ಭೇಕರಿಸಿದರು ನನ್ನ ಬಲಹಸ್ತದಲ್ಲಿ ಮೆರೆ